దక్షిణ చిరంగి యంచండోల్ కర్తం రిక్సిన్లామి సెల్కని లూరిక్ సెనజత్స్ గజ ఆకాశవాణి లేని శ్వంజిక్తాయిన్ పిదోచుత్సోత్ రుదుంతం స్కిర్మజిప్ చుచాదు గసిత ఆకాశవాణి శ్రీనగర్ని ఉర్దినంగా నత్సుల్యంతిస్తింగ్ని తప్సర సెనజాత్.